0: గుడ్ మార్నింగ్ లోటస్ ఎఫ్ఎం.
1: నమస్తే అండి, నమస్తే శాస్త్ర.
2: నమస్తే లోటస్ ఎఫ్ఎం.
3: హాయ్ అనిల్ శాస్త్ర.
4: గుడ్ మార్నింగ్ అనిల్ శాస్త్ర.
5: హే, గాట్ టు లవ్ ఇట్ ఇన్ ది మార్నింగ్.
6: The best way to wake up.

గంధము పుయ్యరుగా. వాట్ అ బ్యూటిఫుల్ కాంపోజిషన్. గోపికలు శ్రీకృష్ణుని సేవగా గంధం అనే లీపం పన్నీరు పూసి అలంకరించి భక్తితో పూజిస్తున్న దృశ్యాన్ని ఈ కృతి మనకి పరిరూపిస్తుంది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ రెండిషన్ ఆఫ్ గంధము పుయ్యరుగా రైట్ హియర్ ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ లోటస్ ఎఫ్ఎం. వెల్, దిస్ ఇస్ స్పెషల్ ఎడిషన్ ఫర్ నాట్ జస్ట్ వన్ రీజన్ బట్ మెనీ. టుడే విల్ హ్యావ్ అ వెరీ యంగ్ వీపీ ఆఫ్ ద ఆంధ్ర మహాసభ ఆఫ్ సౌత్ ఆఫ్రికా హూ విల్ బీ ఇన్ ఇంటర్వ్యూ విత్ అస్ ఆన్ సంగీత నిలయము. అండ్ యు నో, హీల్ ఆల్సో బీ టాకింగ్ సంథింగ్ అలాంగ్ ద లైన్స్ ఆఫ్ ది త్యాగరాజ స్వామి కాంపోజిషన్స్ and the way we will be celebrating the festival. I'm sure he has all the details for you. So stay tuned for all of that and much, much more right here on the airwaves of Lotus FM.

Welcome back to Sangeetha Nilayamu. This is a special edition. Ee roju manamu meeko sanga mana Swami Tyagarajulu కృతులు ఎలా ఉంటాయి, దాన్ని పాడితే, దాన్ని నేర్చుకుంటే మీకు ఏమి లాభం అవుతుంది అని కూడా మనము ఇక్కడ చెప్తూ ఉన్నాము మీకు. సో మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడా వెళ్ళకండి. ఇంకా మన మ్యూజిషియన్స్ అందరూ ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరూ చాలా చక్కగా పాడుతున్నారు మన ఈ తెలుగు భాష కార్యక్రమంలో. సో స్టే ట్యూన్డ్ రైట్ హియర్ విత్ మీ ఆన్ సంగీత నిలయము. Remember, if you want to send in your messages, then you can do so. Sonna 7 1 6 7 8 0 ee number dwara maniki meeru dhani sandeshalu leda sandeshalu pampeyochu. And of course, if you want to say something to our musicians, you can do so now. Remember, I'll read them. I'll try and read them. Many messages coming through today. I'll try and read them just before the news, or just 10 minutes before the news. For now, we will listen to yet another beautiful composition. This is called Aada Modi Galade Ramayya. And even when, you know, Tyagaraja completely surrenders himself, he says, why is this silence? Why are you troubling me? Aada Modi Galade Ramayya. In the ragam Charukeshi Adi Talam.

థ్యాంక్ యూ చాలా ధన్యవాదములు. ఈరోజు మనకి మీ గొంతులో మీ మధురమైన గానాలు మనకి అందించిన దానికి ఇట్స్ రియల్లీ ఎ ప్లెజర్ టు హ్యావ్ హ్యాడ్ యూ హియర్ ఇన్ స్టూడియో. Eternally grateful for your team of musicians. Thank you once again. Well, this is Sangeetha Nilayamu, the special edition of Sangeetha Nilayamu, and just like that, the 1 hour has passed, and Sangeetha Nilayamu, it will continue on the airwaves of Lotus FM. On top of the hour, it's going to be news with Sarishan, and thereafter it's going to be the talk show with Shastra and the night cafe with Keshav Das. Until next Tuesday, from me, Archana Sridhar, Shubharatri and Dhanyavadamu.